శివ శంకర శంభో ఉమాకాంత హర త్రిపురారే మృత్యుంజయ వృషభధ్వజ శూలిన గంగాధర మృడమదనారే.